0: దిన సమంకు తుర్ణ పాపకు
1: ఏ వరకు ధర
0: ఎని కిమంకు మూర్ఛాని చనుకు కువేతి పాస్రాయి గుల ఇరాశకు ఎన్ పంచన్ కురాశకు గుల ఇచ్చనుకు వరకు తురుణ కాకి తుర్ణ పంచన్ కుతార పెంజ్యాచల్ కారు పోలాయి గురు అవి తుర్ణ పాపకు సలావాసి తి గురుని పండవ నాకు కువే కిందువి మురే పండవ నంగింగ్ పండవ రుంగ్ క్రోసో లాబుయి Kecoba turno bapak umah wantu-wantu tindak umum jelom prongake pendo. Mulo dino sameng koyen kue resong golek ijano kojo pisan-pisan kue rembukan lamun kue gurune pendo. Ora pantas disembah nanging turno bapak ku pantas setinggi bal-balan. Wes kilo kue lek resong golek ijano ko arti sekit ben kornel we. Saiki jawabane wakne Durna kepriye kados undi Bapa Durna
1: Nak Prabu Kresna bab murtanipun Janaka menika dados undi kangge kula Bapa Durna murtanipun kaipe danan jaya menika kula inggih sampun mboten sewak tetep kula padosi senajan dereng pinanggih ing rika daya kula tetep madosi nanging Bapa Durna inggih gadah wajib madosi bab kaipe danan jaya yen menika pinjen mboten kersa pratandhane niku ngaku guru mung arepe golek enak kepenake dhewe. Nggih, sampun sak menika mekaten kemawon, Nger. Prayoginipun timbang mangke wonten raos ingkang kirang prayogi, kula sagah madosi Janaka. Sampun kula badhe sagah madosi Pangeran Janaka. Lajeng nak Prabu Kresna, kula inggih sagah yen ngaten tindak sesarengan, Nger. Suwawi dipun rakit tengkeng prasaja murcane Janaka wonten pundi mangke dipun padosi piagung kekalih kula kaliyan nak Prabu Sri Bathara Kresna.